0: నమస్తంగగా హే నమస్తంగ బాహే
1: నమస్తంగ త్రిపర్గే నమస్తంగ సర్గే
0: నమస్తంగ ప్రభోగే నమస్తంగ సుజోగే
1: నమస్తంగ రంగే నమస్తంగ భంగే
0: నమస్తంగ గమ్మే నమస్తస్తరమే
1: నమస్తంగ జలాశ్రే నమస్తంగ నిరాశ్రే
0: నమస్తంగ జతే నమస్తంగ పతే
1: నమస్తంగ మజ్బే.